0: ave.
1: హలో ఎన్నా గైస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్స్ టు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్స్ టుని ఇప్పుడే ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
2: ನೀವು ಕೇಳುತ್ತಿದ್ದೀರಿ ಸ್ವರ ರೇಡಿಯೋ.
3: ನಮಸ್ಕಾರ, ನೀವು ಮಿರಕಲ್ ಆಫ್ ಮೈಂಡ್ ಆಪ್ ಬಗ್ಗೆ ಕೇಳಿದಿರಾ? ಇದು ಸದ್ಗುರು ಮತ್ತು ಈಶಾ ಫೌಂಡೇಶನ್ ತಯಾರು ಮಾಡಿರುವ ಒಂದು ಸಿಂಪಲ್, ಪವರ್ಫುಲ್ ಮತ್ತು ಟೋಟಲಿ ಫ್ರೀ ಆಗಿರುವ ಮೆಡಿಟೇಷನ್ ಆಪ್. ಇದನ್ನು ಯಾರಾದರೂ ಎಲ್ಲಿಯಾದರೂ ಸುಲಭವಾಗಿ ಉಪಯೋಗಿಸಬಹುದು. ಯಾವುದೇ ರೀತಿಯ ಪ್ರಯರ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ನೀವು ಜಸ್ಟ್ 7 ಮಿನಿಟ್ಸ್ ದಿನಕ್ಕೆ ಇಟ್ಟರೆ ಸಾಕು, ನಿಮ್ಮ ಮೆಂಟಲ್ ವೆಲ್ನೆಸ್ ಜರ್ನಿ ನೀವು ಶುರು ಮಾಡಬಹುದು. ಬ್ಯಾಕ್ಡ್ ಬೈ ಸೈನ್ಸ್ ಅಂಡ್ ಆಲ್ರೆಡಿ 20+ ಕಂಟ್ರೀಸ್ ಅಲ್ಲಿ ಜನ ಇದನ್ನ ಬಳಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಂದು ಇರುವ ಮೆಂಟಲ್ ಹೆಲ್ತ್ ಪ್ಯಾಂಡಮಿಕ್ ಸಮಯದಲ್ಲಿ ಮೆಡಿಟೇಷನ್ ಒಂದು ಸಿಂಪಲ್ ಮತ್ತು ಪವರ್ಫುಲ್ ಸಪೋರ್ಟಿವ್ ಸಿಸ್ಟಮ್ ಆಗಿ ವರ್ಕ್ ಮಾಡುತ್ತೆ. ತಡ ಯಾಕೆ ಮಾಡ್ತೀರಾ? ಡೌನ್ಲೋಡ್ ಟುಡೇ ಅಂಡ್ ಜಾಯಿನ್ ದಿಸ್ ಗ್ಲೋಬಲ್ ಮೂವ್ಮೆಂಟ್ ಟುವರ್ಡ್ಸ್ ಅ ಹೆಲ್ದಿಯರ್ ಮೈಂಡ್. ಮಿರಕಲ್ ಆಫ್ ಮೈಂಡ್, ಬಿಕಾಸ್ ಅ ಪೀಸ್ಫುಲ್ ಯು ಕ್ಯಾನ್ ಚೇಂಜ್ ದ ವರ್ಲ್ಡ್.
2: ನೀವು ಕೇಳುತ್ತಿದ್ದೀರಿ ಸ್ವರ ರೇಡಿಯೋ.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువ చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

నువ్వెక్కడున్న వంటూ నీ పక్కనే వరంటూ చేస్తాం వీళ్ళకొచ్చే డౌట్కి, కాసే చెప్పాలి లేటుకి, కాళ్ళే పట్టాలి నేటుకి, గుచ్చేది చూపురో సర్చింగ్ అప్రో, పాస్వర్డ్ మార్చాలి.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: హలో ఎన్ఆర్ఐస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్స్ టు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్స్ టు ని ఇప్పుడే ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
1: You are listening Swara Radio. Have you heard of the miracle of mind app offered by Sadhguru? It brings meditation to everyone anywhere. Simple, powerful and free. Amid today's mental health pandemic, meditation can be a simple way to provide support for emotional and mental well-being. In just 7 minutes a day, you can begin your journey to mental wellness. Backed by science and embraced by millions over 20 countries. Perfect for anyone looking to feel calmer and more balanced. No experience needed. Download today and join a global movement towards a healthier mind. Miracle of mind. Because a peaceful you can change the world.

घर में पार्टी है, तू आ जाना।

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవము అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడు స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: ಸಾಕು, ನಿಮ್ಮ ಮೆಂಟಲ್ ವೆಲ್ನೆಸ್ ಜರ್ನಿ ನೀವು ಶುರು ಮಾಡಬಹುದು. ಬ್ಯಾಕ್ಡ್ ಬೈ ಸೈನ್ಸ್ ಅಂಡ್ ಆಲ್ರೆಡಿ 20+ ಕಂಟ್ರೀಸ್ ಅಲ್ಲಿ ಜನ ಇದನ್ನ ಬಳಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಂದು ಇರುವ ಮೆಂಟಲ್ ಹೆಲ್ತ್ ಪ್ಯಾಂಡಮಿಕ್ ಸಮಯದಲ್ಲಿ ಮೆಡಿಟೇಷನ್ ಒಂದು ಸಿಂಪಲ್ ಮತ್ತು ಪವರ್ಫುಲ್ ಸಪೋರ್ಟಿವ್ ಸಿಸ್ಟಮ್ ಆಗಿ ವರ್ಕ್ ಮಾಡುತ್ತೆ. ತಡ ಯಾಕೆ ಮಾಡ್ತೀರಾ? ಡೌನ್ಲೋಡ್ ಟುಡೇ ಅಂಡ್ ಜಾಯಿನ್ ದಿಸ್ ಗ್ಲೋಬಲ್ ಮೂವ್ಮೆಂಟ್ ಟುವರ್ಡ್ಸ್ ಅ ಹೆಲ್ದಿಯರ್ ಮೈಂಡ್. ಮಿರಕಲ್ ಆಫ್ ಮೈಂಡ್, ಬಿಕಾಸ್ ಅ ಪೀಸ್ಫುಲ್ ಯು ಕ್ಯಾನ್ ಚೇಂಜ್ ದ ವರ್ಲ್ಡ್.
1: ನೀವು ಕೇಳುತ್ತಿದ್ದೀರಿ ಸ್ವರ ರೇಡಿಯೋ.
2: హలో ఎన్నా గైస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్సు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్సు ని ఇప్పుడే ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.

0: Forgot to pay your bills back home in India? Don't worry. With My Pursue, pay electricity, DTH, broadband, gas, and more instantly from anywhere in the world. Simple, fast, and secure. Your family stays worry-free, and so do you. Also, wish you had someone in India to get things done for you? Introducing My Pursue Genie, your personal helper in India. From bill payments, mobile recharges, flight or hotel bookings, to ordering cakes or shopping, Genie does it all while you're abroad. Download My Pursue app now. My Pursue. India in your pocket.
1: మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడు స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

అపాయము దాటడానికి ఉపాయము కావాలి. అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: Forgot to pay your bills back home in India? Don't worry. With My Pursue, pay electricity, DTH, broadband, gas, and more instantly from anywhere in the world. Simple, fast, and secure. Your family stays worry-free, and so do you. Also, wish you had someone in India to get things done for you? Introducing My Pursue Genie, your personal helper in India. From bill payments, UPI payments, mobile recharges, flight or hotel bookings, to ordering cakes or shopping, Genie does it all while you're abroad. Download My Pursue app now. My Pursue. India in your pocket.
1: మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవము అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

0: హలో ఎన్నా గైస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్స్ టు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్స్ టు ని ఇప్పుడే ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
1: You are listening Swara Radio. Have you heard of the miracle of mind app offered by Sadhguru? It brings meditation to everyone anywhere. Simple, powerful and free. Amid today's mental health pandemic, meditation can be a simple way to provide support for emotional and mental well-being. In just 7 minutes a day, you can begin your journey to mental wellness. Backed by science and embraced by millions over 20 countries. Perfect for anyone looking to feel calmer and more balanced. No experience needed. Download today and join a global movement towards a healthier mind. Miracle of mind. Because a peaceful you can change the world.

0: நல்லா சாப்பிடு
1: சாப்பிடு. Chapter closed.
0: I love freaking fear in your eyes.
1: Sema. ఏంటి నీ కామసూత్రాలతోనే కాంపిటీషనా?

ఉషోదయ వేళ ఆధ్యాత్మిక ధ్యానం. మనస్సును తన్మయత్వానికి గురిచేసి భక్తి గానం.

0: వందన భగవంతునికి భక్తుడు అర్పించే నీరాజనం మీమా మన స్వరా రేడియోలో ప్రతిరోజు ఉదయం 4 నుండి 7 గంటల వరకు ఫేస్బుక్ టైం ప్రకారం, 7 గంటల నుండి 10 గంటల వరకు ఈఎస్టీ టైం ప్రకారం, ప్రతిరోజు సాయంత్రం 5:30 నుండి 8:30 వరకు ఐఎస్టీ టైం ప్రకారం వందన భక్తి గీతాల నీరాజనం తప్పక వినండి. మీమా మన స్వరా రేడియోలో Vandana.
1: Go to Play Store and App Store and download our app Swara Telugu Radio and enjoy it. Go to FB page and like and share our Swara entertainments and enjoy our 24/7 programs. Until then, Vinu Vinipinchu Vintune Undu Swara Radio. This is Swaraala Samaharam.

పొలంలో చల్లబడ్లు తాగి నేను లేపరా.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికి నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

మీద ఉన్న చోటే దర్బార్ అని పొగిడారు గాడుతున్న ప్రతి ఫోర్.

0: హలో ఎన్ఆర్ఐస్, ఇండియా నుండి మీకు ఇష్టమైన పచ్చళ్ళు బట్టలు అమెరికాకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే డౌన్లోడ్ చేసుకోండి మై పర్స్యూ యాప్ ని. వీళ్ళు ఇస్తున్నారు ప్రీమియం కొరియర్ సర్వీసెస్ చాలా తక్కువ ధరకి. మీరు ఏ వస్తువైనా తెచ్చుకోవచ్చు 680 రూపీస్ పర్ కేజీకి మాత్రమే. అంతేకాదండి, వీళ్ళు ఇస్తున్నారు ఫ్రీ మెయిల్ బాక్స్ సర్వీసెస్. దీనితో మీరు పొందొచ్చు ఇండియాలో ఫ్రీ ఫిజికల్ అడ్రస్. మీరు ఇండియాలో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో నుంచి పెట్టిన ఆర్డర్స్ వీళ్ళ దగ్గర స్టోర్ చేసుకుని షిప్ చేసుకోవచ్చు. అయితే ఇంకెందుకు ఆలస్యం? డౌన్లోడ్ చేసుకోండి మై పర్స్యూ యాప్ ని ప్లేస్టోర్ మరియు యాప్ స్టోర్ నుంచి.
1: Want to shop from India while living abroad? Just send it to your MyPursue mailbox. We'll collect your items, pack them with care, and ship them straight to your doorstep. Anywhere in the world, big or small, your shipment is in safe hands.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువ చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికి నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

హలో ఎన్ఆర్ గైస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్స్ టు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్స్ టుని ఇప్పుడే ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.

0: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: నీ అమ్మ నువ్వు బాగుపడవురా.
1: Listen to the song, sing the song, there is one more.

0: ముగ్గురా, ఇంకొకరెవరు?
1: అరే ఇద్దరము ఈనాడు ముగ్గురయ్యాము. ఆ మూడ మనిషి పేరే ప్రేమ, ఇష్క్, లవ్, కాదల్, కాదల్, కాదల్. నువ్వు సింగల్, అరే నేను సింగల్.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవము అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో. You are listening to Swara Radio. Living abroad, but your heart is always back home? With ICICI Bank NRI services, staying connected to India is easier than ever. Send money to your loved ones instantly with our fast and secure remittance services with Money to India. Dreaming of a home in India? Make it a reality with our flexible home loan options. All this and more right here in the Bay Area. Visit our ICICI Bank Sunnyvale office today and experience banking that brings India closer to you. ICICI Bank, NRI banking made simple, seamless and secure.

You are listening Swara Radio. Have you heard of the miracle of mind app offered by Sadhguru? It brings meditation to everyone, anywhere. Simple, powerful and free. Amid today's mental health pandemic, meditation can be a simple way to provide support for emotional and mental well-being. In just 7 minutes a day, you can begin your journey to mental wellness. Backed by science and embraced by millions over 20 countries. Perfect for anyone looking to feel calmer and more balanced. No experience needed. Download today and join a global movement towards a healthier mind. Miracle of mind. Because a peaceful you can change the world. మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: You are listening to Swara Radio. Living abroad, but your heart is always back home with ICICI Bank NRI services. Staying connected to India is easier than ever. Send money to your loved ones instantly with our fast and secure remittance services with Money to India. Dreaming of a home in India? Make it a reality with our flexible home loan options. All this and more right here in the Bay Area. Visit our ICICI Bank Sunnyvale office today and experience banking that brings India closer to you. ICICI Bank, NRI banking made simple, seamless and secure.
1: హలో ఎన్ఆర్ఐస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్సు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్సు ని ఇప్పుడే ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
0: మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది.

0: ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవము అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.
1: Forgot to pay your bills back home in India? Don't worry. With MyPursue, pay electricity, DTH, broadband, gas and more instantly from anywhere in the world. Simple, fast and secure. Your family stays worry-free and so do you. Also, wish you had someone in India to get things done for you? Introducing MyPursue Genie, your personal helper in India. From bill payments, UPI payments, mobile recharges, flight or hotel bookings, to ordering cakes or shopping, Genie does it all while you're abroad. Download MyPursue app now. MyPursue. India in your pocket. Want to shop from India while living abroad? Just send it to your MyPursue mailbox. We'll collect your items, pack them with care, and ship them straight to your doorstep. Anywhere in the world, big or small, your shipment is in safe hands. Also, shop from any Indian website and ship it to your home abroad with MyPursue's Shop and Ship. Whether it's clothes, gifts, snacks, or anything you love, we bring India to your doorstep. Download MyPursue app now. MyPursue. India in your pocket.

0: Forgot to pay your bills back home in India? Don't worry. With My Pursue, pay electricity, DTH, broadband, gas, and more instantly from anywhere in the world. Simple, fast, and secure. Your family stays worry-free, and so do you. Also, wish you had someone in India to get things done for you? Introducing My Pursue Genie, your personal helper in India. From bill payments, mobile recharges, flight or hotel bookings, to ordering cakes or shopping, Genie does it all while you're abroad. Download My Pursue app now. My Pursue. India in your pocket.
1: మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువ చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: హలో ఎన్ఆర్ఐస్, ఇండియా నుండి మీకు ఇష్టమైన పచ్చళ్ళు బట్టలు అమెరికాకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే డౌన్లోడ్ చేసుకోండి మై పర్స్యూ యాప్ ని. వీళ్ళు ఇస్తున్నారు ప్రీమియం కొరియర్ సర్వీసెస్ చాలా తక్కువ ధరకి. మీరు ఏ వస్తువు అయినా తెచ్చుకోవచ్చు 680 రూపీస్ పర్ కేజీకి మాత్రమే. అంతేకాదండి, వీళ్ళు ఇస్తున్నారు ఫ్రీ మెయిల్ బాక్స్ సర్వీసెస్. దీంతో మీరు పొందొచ్చు ఇండియాలో ఫ్రీ ఫిజికల్ అడ్రస్. మీరు ఇండియాలో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో నుంచి పెట్టిన ఆర్డర్స్ వీళ్ళ దగ్గర స్టోర్ చేసుకుని షిప్ చేసుకోవచ్చు. అయితే ఇంకెందుకు ఆలస్యం? డౌన్లోడ్ చేసుకోండి మై పర్స్యూ యాప్ ని ప్లేస్టోర్ మరియు యాప్ స్టోర్ నుంచి.
1: You are listening Swara Radio. Have you heard of the miracle of mind app offered by Sadhguru? It brings meditation to everyone anywhere. Simple, powerful and free. Amid today's mental health pandemic, meditation can be a simple way to provide support for emotional and mental well-being. In just 7 minutes a day, you can begin your journey to mental wellness. Backed by science and embraced by millions over 20 countries. Perfect for anyone looking to feel calmer and more balanced. No experience needed. Download today and join a global movement towards a healthier mind. Miracle of mind. Because a peaceful you can change the world.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

0: మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడు స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువ చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.
1: శురేద్దాం ఇగా.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: आगे दिक्कत नहीं है साइकिल।
1: హలో ఎన్ఆర్ఐస్, ఇండియా నుండి మీకు ఇష్టమైన పచ్చళ్ళు బట్టలు అమెరికాకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే డౌన్లోడ్ చేసుకోండి మై పర్స్యూ యాప్ ని. వీళ్ళు ఇస్తున్నారు ప్రీమియం కొరియర్ సర్వీసెస్ చాలా తక్కువ ధరకి. మీరు ఏ వస్తువు అయినా తెచ్చుకోవచ్చు 680 రూపీస్ పర్ కేజీకి మాత్రమే. అంతేకాదండి, వీళ్ళు ఇస్తున్నారు ఫ్రీ మెయిల్ బాక్స్ సర్వీసెస్. దీనితో మీరు పొందొచ్చు ఇండియాలో ఫ్రీ ఫిజికల్ అడ్రస్. మీరు ఇండియాలో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో నుంచి పెట్టిన ఆర్డర్స్ వీళ్ళ దగ్గర స్టోర్ చేసుకుని షిప్ చేసుకోవచ్చు. అయితే ఇంకెందుకు ఆలస్యం? డౌన్లోడ్ చేసుకోండి మై పర్స్యూ యాప్ ని ప్లేస్టోర్ మరియు యాప్ స్టోర్ నుంచి.
2: You are listening Swara Radio. Have you heard of the miracle of mind app offered by Sadhguru? It brings meditation to everyone anywhere. Simple, powerful and free. Amid today's mental health pandemic, meditation can be a simple way to provide support for emotional and mental well-being. In just 7 minutes a day, you can begin your journey to mental wellness. Backed by science and embraced by millions over 20 countries. Perfect for anyone looking to feel calmer and more balanced. No experience needed. Download today and join a global movement towards a healthier mind. Miracle of mind. Because a peaceful you can change the world.
3: Pata hai main kaun hoon? Shankar.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

దర్శించి భారత్ ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవము అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

0: Forgot to pay your bills back home in India? Don't worry. With My Pursue, pay electricity, DTH, broadband, gas, and more instantly from anywhere in the world. Simple, fast, and secure. Your family stays worry-free, and so do you. Also, wish you had someone in India to get things done for you? Introducing My Pursue Genie, your personal helper in India. From bill payments, UPI payments, mobile recharges, flight or hotel bookings, to ordering cakes or shopping, Genie does it all while you're abroad. Download My Pursue app now. My Pursue. India in your pocket.
1: మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

కన్ను కొట్టి చూసానంట, మనసు మీటి వెళ్ళనంట, హావు కన్ను కొట్టి చూసానంట సుందరి, మనసు మీటి వెళ్ళ

0: Nabe.
1: హలో ఎన్నా గైస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్స్ టు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్స్ టు ని ఇప్పుడే ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
2: ನೀವು ಕೇಳುತ್ತಿದ್ದೀರಿ ಸ್ವರ ರೇಡಿಯೋ.
3: ನಮಸ್ಕಾರ, ನೀವು ಮಿರಕಲ್ ಆಫ್ ಮೈಂಡ್ ಆಪ್ ಬಗ್ಗೆ ಕೇಳಿದ್ದೀರಾ? ಇದು ಸದ್ಗುರು ಮತ್ತು ಈಶಾ ಫೌಂಡೇಶನ್ ತಯಾರು ಮಾಡಿರುವ ಒಂದು ಸಿಂಪಲ್, ಪವರ್ಫುಲ್ ಮತ್ತು ಟೋಟಲಿ ಫ್ರೀ ಆಗಿರುವ ಮೆಡಿಟೇಷನ್ ಆಪ್. ಇದನ್ನು ಯಾರಾದರೂ ಎಲ್ಲಿಯಾದರೂ ಸುಲಭವಾಗಿ ಉಪಯೋಗಿಸಬಹುದು. ಯಾವುದೇ ರೀತಿಯ ಪ್ರಯರ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ನೀವು ಜಸ್ಟ್ 7 ಮಿನಿಟ್ಸ್ ದಿನಕ್ಕೆ ಇಟ್ಟರೆ ಸಾಕು, ನಿಮ್ಮ ಮೆಂಟಲ್ ವೆಲ್ನೆಸ್ ಜರ್ನಿ ನೀವು ಶುರು ಮಾಡಬಹುದು. ಬ್ಯಾಕ್ಡ್ ಬೈ ಸೈನ್ಸ್ ಅಂಡ್ ಆಲ್ರೆಡಿ 20+ ಕಂಟ್ರೀಸ್ ಅಲ್ಲಿ ಜನ ಇದನ್ನ ಬಳಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಂದು ಇರುವ ಮೆಂಟಲ್ ಹೆಲ್ತ್ ಪ್ಯಾಂಡಮಿಕ್ ಸಮಯದಲ್ಲಿ ಮೆಡಿಟೇಷನ್ ಒಂದು ಸಿಂಪಲ್ ಮತ್ತು ಪವರ್ಫುಲ್ ಸಪೋರ್ಟಿವ್ ಸಿಸ್ಟಮ್ ಆಗಿ ವರ್ಕ್ ಮಾಡುತ್ತೆ. ತಡ ಯಾಕೆ ಮಾಡ್ತೀರಾ? ಡೌನ್ಲೋಡ್ ಟುಡೇ ಅಂಡ್ ಜಾಯಿನ್ ದಿಸ್ ಗ್ಲೋಬಲ್ ಮೂವ್ಮೆಂಟ್ ಟುವರ್ಡ್ಸ್ ಅ ಹೆಲ್ದಿಯರ್ ಮೈಂಡ್. ಮಿರಕಲ್ ಆಫ್ ಮೈಂಡ್, ಬಿಕಾಸ್ ಅ ಪೀಸ್ಫುಲ್ ಯು ಕ್ಯಾನ್ ಚೇಂಜ್ ದ ವರ್ಲ್ಡ್.
2: ನೀವು ಕೇಳುತ್ತಿದ್ದೀರಿ ಸ್ವರ ರೇಡಿಯೋ.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడు స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

నువ్వెక్కడున్నావంటూని పక్కనే వరంటూ చేస్తాం వీళ్ళకొచ్చే డౌట్కి. కాసే చెప్పాలి లేటుకి, కాళ్ళే పట్టాలి నైటుకి, గుచ్చేది చూపురో సర్చింగ్ అప్రో, పాస్వర్డ్ మార్చాలి.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడు స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: హలో ఎన్నా గైస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్సు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్సు ని ఇప్పుడే ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
1: You are listening Swara Radio. Have you heard of the miracle of mind app offered by Sadhguru? It brings meditation to everyone anywhere. Simple, powerful and free. Amid today's mental health pandemic, meditation can be a simple way to provide support for emotional and mental well-being. In just 7 minutes a day, you can begin your journey to mental wellness. Backed by science and embraced by millions over 20 countries. Perfect for anyone looking to feel calmer and more balanced. No experience needed. Download today and join a global movement towards a healthier mind. Miracle of mind. Because a peaceful you can change the world.

घर में पार्टी है।

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: ನೀವು ಕೇಳುತ್ತಿದ್ದೀರಿ ಸ್ವರ ರೇಡಿಯೋ.
1: ನಮಸ್ಕಾರ. ನೀವು ಮಿರಕಲ್ ಆಫ್ ಮೈಂಡ್ ಆಪ್ ಬಗ್ಗೆ ಕೇಳಿದ್ದೀರಾ? ಇದು ಸದ್ಗುರು ಮತ್ತು ಈಶಾ ಫೌಂಡೇಶನ್ ತಯಾರು ಮಾಡಿರುವ ಒಂದು ಸಿಂಪಲ್, ಪವರ್ಫುಲ್ ಮತ್ತು ಟೋಟಲಿ ಫ್ರೀ ಆಗಿರುವ ಮೆಡಿಟೇಷನ್ ಆಪ್. ಇದನ್ನು ಯಾರಾದರೂ ಎಲ್ಲಿಯಾದರೂ ಸುಲಭವಾಗಿ ಉಪಯೋಗಿಸಬಹುದು. ಯಾವುದೇ ರೀತಿಯ ಪ್ರಯರ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ನೀವು ಜಸ್ಟ್ 7 ಮಿನಿಟ್ಸ್ ದಿನಕ್ಕೆ ಇಟ್ಟರೆ ಸಾಕು, ನಿಮ್ಮ ಮೆಂಟಲ್ ವೆಲ್ನೆಸ್ ಜರ್ನಿ ನೀವು ಶುರು ಮಾಡಬಹುದು. ಬ್ಯಾಕ್ಡ್ ಬೈ ಸೈನ್ಸ್ ಅಂಡ್ ಆಲ್ರೆಡಿ 20+ ಕಂಟ್ರೀಸ್ ಅಲ್ಲಿ ಜನ ಇದನ್ನ ಬಳಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಂದು ಇರುವ ಮೆಂಟಲ್ ಹೆಲ್ತ್ ಪ್ಯಾಂಡಮಿಕ್ ಸಮಯದಲ್ಲಿ ಮೆಡಿಟೇಷನ್ ಒಂದು ಸಿಂಪಲ್ ಮತ್ತು ಪವರ್ಫುಲ್ ಸಪೋರ್ಟಿವ್ ಸಿಸ್ಟಮ್ ಆಗಿ ವರ್ಕ್ ಮಾಡುತ್ತೆ. ತಡ ಯಾಕೆ ಮಾಡ್ತೀರಾ? ಡೌನ್ಲೋಡ್ ಟುಡೇ ಅಂಡ್ ಜಾಯಿನ್ ದಿಸ್ ಗ್ಲೋಬಲ್ ಮೂವ್ಮೆಂಟ್ ಟುವರ್ಡ್ಸ್ ಅ ಹೆಲ್ದಿಯರ್ ಮೈಂಡ್. ಮಿರಕಲ್ ಆಫ್ ಮೈಂಡ್, ಬಿಕಾಸ್ ಅ ಪೀಸ್ಫುಲ್ ಯು ಕ್ಯಾನ್ ಚೇಂಜ್ ದ ವರ್ಲ್ಡ್.
0: ನೀವು ಕೇಳುತ್ತಿದ್ದೀರಿ ಸ್ವರ ರೇಡಿಯೋ.
2: హలో ఎన్నా గైస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్సు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్సుని ఇప్పుడే ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.

0: Forgot to pay your bills back home in India? Don't worry. With My Pursue, pay electricity, DTH, broadband, gas, and more instantly from anywhere in the world. Simple, fast, and secure. Your family stays worry-free, and so do you. Also, wish you had someone in India to get things done for you? Introducing My Pursue Genie, your personal helper in India. From bill payments, mobile recharges, flight or hotel bookings, to ordering cakes or shopping, Genie does it all while you're abroad. Download My Pursue app now. My Pursue. India in your pocket.
1: మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడు స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

అపాయము దాటడానికి ఉపాయము కావాలి. అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువ చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

0: Forgot to pay your bills back home in India? Don't worry. With My Pursue, pay electricity, DTH, broadband, gas, and more instantly from anywhere in the world. Simple, fast, and secure. Your family stays worry-free, and so do you. Also, wish you had someone in India to get things done for you? Introducing My Pursue Genie, your personal helper in India. From bill payments, UPI payments, mobile recharges, flight or hotel bookings, to ordering cakes or shopping, Genie does it all while you're abroad. Download My Pursue app now. My Pursue. India in your pocket.
1: మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

0: హలో ఎన్ఆర్ఐస్, అమెరికా నుండి ఇండియాకి యూపీఐ పేమెంట్స్ మరియు బిల్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారా? మీకోసం తీసుకొస్తున్నాం మై పర్స్ టు యాప్ ని. ఎన్ఆర్ఐస్ కోసం ఇది ఒక సూపర్ కూల్ యాప్. ఇండియాకి పేమెంట్స్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ మరియు సిమ్ కార్డ్ అవసరమే లేదు. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ పే చేయండి, అంతే. మీరు యూపీఐ మరియు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మై పర్స్ టు ని ఇప్పుడే ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
1: You are listening Swara Radio. Have you heard of the miracle of mind app offered by Sadhguru? It brings meditation to everyone anywhere. Simple, powerful and free. Amid today's mental health pandemic, meditation can be a simple way to provide support for emotional and mental well-being. In just 7 minutes a day, you can begin your journey to mental wellness. Backed by science and embraced by millions over 20 countries. Perfect for anyone looking to feel calmer and more balanced. No experience needed. Download today and join a global movement towards a healthier mind. Miracle of mind. Because a peaceful you can change the world.

ఉషోదయ వేళ ఆధ్యాత్మిక ధ్యానం. మనస్సును తన్మయత్వానికి గురిచేసి భక్తి గానం.

0: వందన భగవంతునికి భక్తుడు అర్పించే నీరాజనం మీ మా మన స్వరా రేడియోలో ప్రతిరోజు ఉదయం 4 నుండి 7 గంటల వరకు ఫేస్బుక్ టైం ప్రకారం, 7 గంటల నుండి 10 గంటల వరకు ESTT టైం ప్రకారం, ప్రతిరోజు సాయంత్రం 5:30 నుండి 8:30 వరకు ISP టైం ప్రకారం వందన భక్తి గీతాల నీరాజనం. తప్పక వినండి మీ మా మన స్వరా రేడియోలో. Vandana.
1: Go to Play Store and App Store and download our app Swara Telugu Radio and enjoy it. Go to FB page and like and share our Swara entertainments and enjoy our 24/7 programs. Until then, Vinu Vinipinchu Vintune Undu Swara Radio. This is Swaraala Samaharam.

0: రోజు చిన్నంగా నీకు మిగిలెన్ను కన్నీళ్ళు దొరకరబయ్యో సల్లబడ్లు తాగి నీళ్ళు
1: లేపరా.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

పలక మీద ఉన్న చోటే దర్బార్ అని పొగిడారు గాడుతున్న ప్రతి ఫోర్.

0: హలో ఎన్ఆర్ఐస్, ఇండియా నుండి మీకు ఇష్టమైన పచ్చళ్ళు బట్టలు అమెరికాకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే డౌన్లోడ్ చేసుకోండి మై పర్స్యూ యాప్ని. వీళ్ళు ఇస్తున్నారు ప్రీమియం కొరియర్ సర్వీసెస్ చాలా తక్కువ ధరకి. మీరు ఏ వస్తువైనా తెచ్చుకోవచ్చు 680 రూపీస్ పర్ కేజీకి మాత్రమే. అంతేకాదండి, వీళ్ళు ఇస్తున్నారు ఫ్రీ మెయిల్ బాక్స్ సర్వీసెస్. దీనితో మీరు పొందొచ్చు ఇండియాలో ఫ్రీ ఫిజికల్ అడ్రస్. మీరు ఇండియాలో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో నుంచి పెట్టిన ఆర్డర్స్ వీళ్ళ దగ్గర స్టోర్ చేసుకుని షిఫ్ట్ చేసుకోవచ్చు. అయితే ఇంకెందుకు ఆలస్యం? డౌన్లోడ్ చేసుకోండి మై పర్స్యూ యాప్ని ప్లేస్టోర్ మరియు యాప్ స్టోర్ నుంచి.
1: Want to shop from India while living abroad? Just send it to your MyPursue mailbox. We'll collect your items, pack them with care, and ship them straight to your doorstep. Anywhere in the world, big or small, your shipment is in safe hands. Also, shop from any Indian website and ship it to your home abroad with MyPursue's Shop and Ship. Whether it's clothes, gifts, snacks, or anything you love, we bring India to your doorstep. Download MyPursue app now. MyPursue. India in your pocket.
2: ನೀವು ಕೇಳುತ್ತಿದ್ದೀರಿ ಸ್ವರ ರೇಡಿಯೋ.
3: ನಮಸ್ಕಾರ. ನೀವು ಮಿರಕಲ್ ಆಫ್ ಮೈಂಡ್ ಆಪ್ ಬಗ್ಗೆ ಕೇಳಿದ್ದೀರಾ? ಇದು ಸದ್ಗುರು ಮತ್ತು ಈಶಾ ಫೌಂಡೇಶನ್ ತಯಾರು ಮಾಡಿರುವ ಒಂದು ಸಿಂಪಲ್, ಪವರ್ಫುಲ್ ಮತ್ತು ಟೋಟಲಿ ಫ್ರೀ ಆಗಿರುವ ಮೆಡಿಟೇಷನ್ ಆಪ್. ಇದನ್ನು ಯಾರಾದರೂ ಎಲ್ಲಿಯಾದರೂ ಸುಲಭವಾಗಿ ಉಪಯೋಗಿಸಬಹುದು. ಯಾವುದೇ ರೀತಿಯ ಪ್ರಯರ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ನೀವು ಜಸ್ಟ್ 7 ಮಿನಿಟ್ಸ್ ದಿನಕ್ಕೆ ಇಟ್ಟರೆ ಸಾಕು, ನಿಮ್ಮ ಮೆಂಟಲ್ ವೆಲ್ನೆಸ್ ಜರ್ನಿ ನೀವು ಶುರು ಮಾಡಬಹುದು. ಬ್ಯಾಕ್ಡ್ ಬೈ ಸೈನ್ಸ್ ಅಂಡ್ ಆಲ್ರೆಡಿ 20+ ಕಂಟ್ರೀಸ್ ಅಲ್ಲಿ ಜನ ಇದನ್ನ ಬಳಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಂದು ಇರುವ ಮೆಂಟಲ್ ಹೆಲ್ತ್ ಪ್ಯಾಂಡಮಿಕ್ ಸಮಯದಲ್ಲಿ ಮೆಡಿಟೇಷನ್ ಒಂದು ಸಿಂಪಲ್ ಮತ್ತು ಪವರ್ಫುಲ್ ಸಪೋರ್ಟಿವ್ ಸಿಸ್ಟಮ್ ಆಗಿ ವರ್ಕ್ ಮಾಡುತ್ತೆ. ತಡ ಯಾಕೆ ಮಾಡ್ತೀರಾ? ಡೌನ್ಲೋಡ್ ಟುಡೇ ಅಂಡ್ ಜಾಯಿನ್ ದಿಸ್ ಗ್ಲೋಬಲ್ ಮೂವ್ಮೆಂಟ್ ಟುವರ್ಡ್ಸ್ ಅ ಹೆಲ್ದಿಯರ್ ಮೈಂಡ್. ಮಿರಕಲ್ ಆಫ್ ಮೈಂಡ್, ಬಿಕಾಸ್ ಅ ಪೀಸ್ಫುಲ್ ಯು ಕ್ಯಾನ್ ಚೇಂಜ್ ದ ವರ್ಲ್ಡ್.
2: ನೀವು ಕೇಳುತ್ತಿದ್ದೀರಿ ಸ್ವರ ರೇಡಿಯೋ.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువు చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.

యుగయుగం నేడు కలియుగం ఎప్పుడు సత్యమే చివరి గెలుపురా. విలయము ఘోర ప్రళయము సత్యకాంతినే ఆర్పలేవురా.

మీరు వింటున్నది స్వర రేడియో. అందరికీ నమస్కారం. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ గురించి విన్నారా? ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన శ్రీ సద్గురు అందిస్తున్న యాప్. ధ్యానాన్ని అందరికీ ఎక్కడైనా అందించే విధంగా రూపొందించడం జరిగింది. చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయబడిన యాప్ ఇది. ఈ రోజుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య

సమస్యల మధ్య ధ్యానం అనేది మనసుకు మరియు భావోద్వేగాల మధ్య సమన్వయానికి సులభమైన మార్గమని సద్గురు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. రోజుకు కేవలం 7 నిమిషాలు వ్యవధిలోనే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాలు కలిగి 20 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల మంది స్వీకరించిన ఈ యాప్ ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండాలని కోరుకునే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఈ యాప్ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి అనుభవమూ అవసరం లేదు, కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మిరాకిల్ ఆఫ్ మైండ్ గ్లోబల్ ఉద్యమంలో చేరండి. మీరు వింటున్నారు స్వర రేడియో.

మీరు వింటున్నారు స్వర రేడియో. విదేశాల్లో ఉంటున్న మనసు మాత్రం ఎప్పుడూ స్వదేశం వైపే ఉంటుందా? ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సేవలతో భారత్తో మీ అనుబంధం మరింత సులభం. మా వేగవంతమైన, సురక్షితమైన మనీ టు ఇండియా రెమిటెన్స్ సర్వీస్ ద్వారా మీ ప్రియమైన వారికి క్షణాల్లోనే డబ్బులు పంపండి. భారతదేశంలో మీకంటూ సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా? మా సౌకర్యవంతమైన హోమ్ లోన్ ఆప్షన్లతో ఆ కలను నిజం చేసుకోండి. ఇవే కాక ఇంకా మరెన్నో ఇక్కడే బే ఏరియాలో. ఈరోజే సన్నీవేల్లో ఉన్న మా ఐసిఐసిఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించి భారత్ను మీకు మరింత చేరువ చేసే బ్యాంకింగ్ని అనుభవించండి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ మరింత సులభం, సురక్షితం, సరళం.